దీనిలో వచ్చి ఇస్లాం టు హఫ్సా, ఇల్మా, ఐనా, అస్వసీపో, ఐషా, హొరేన్, జలాల్, సునియా, మనతర్, రోషిహాన్ అండ్ ఆల్ మేగ్రెన్ మలికా. టేక్ షట్ ఓల్ అస్సలాం దేవర యో జహన్ మరినా విచ్ అస్సలాం అలైకుం అండ్ అస్సలాం అలైకుం. ఓయ్ హోయ్ తారిక్ బాయి పెడ్వాన్స్ కి దర్తవ్యాన్ చి అఖ్తర్ ది ముబారక్ షా. మే రోషిహాన్ క్యూట్ రోషిహాన్ డేరా మనన్నా వాలైకుం అస్సలాం యో జహాన్ మన్ననా మెసేజ్ కు బోలే డేరా డేరా మన్ననా. ఏ చే రోషిహాన్ తుసి డేరా మన్ననా కొంచెం ప్రోగ్రామ్ మెసేజ్ వేకో అవే చే తారిక్ బి జిమ్ డేర్ మజాక్ కవి ఆర్ అండ్ షో దుమ్ర నైస్ దా లక్కా ద నైస్ ముసమ్ అండ్ హఫ్సా ఐషా టెక్ ఇల్మా సోనియా జోహా ఎస్ సబ్ నిష్తి పాకే కహా హై టెక్స్ కరే షో మే వర్నా మే హఫా హోంగి సబ్ సే ఖజి డేరా మన్ననా. థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ మలికా మెసేజ్ కవలే. ఆ రోషి ఖాన్ బియా మెసేజ్ కర్ ది. ఓయ్ హోయ్ తారిక్ బాయి సో మస్ట్ అండ్ జబర్దస్త్ బిజిఎం. ఓయ్ హోయ్ అచ్చా సహీ డేరా మన్ననా. వచ్చి ఐఎమ్ రెహమాన్ దావడ్ ఫ్రమ్ ఈదక్ బజార్ వజీరస్థాన్. సలాం టు యూ అండ్ ఆల్ క్యూట్ లిసనర్స్. అచ్చా వక్త ఉన్హీ కా హోతా హై జో కిసి కా బోరా నహీ సోచతే. అచ్చా సహీ బిల్కుల్ దాహ బరా బిల్కుల్ సహీ దా. మేరా మననా రెహమాన్ దావడ్.